నిన్ను నవ జీవన వెరుతారహం నిన్ను గురు మూడ పేహ మన్ముఖ తిమహో మయన్ తుఫా